కరోనాగా కొయితకడే గేసకర్తం కస్తనే నిమ హమేజ తాగోని పరైండ ఇజు త్వరగారగ స్టాటు 74 ఆష్ నంబర్ 2 అగో కొయితకడే గేసకర్నం సిన్యాగోనో కితకే ఆమేజ తాగోని పరైండ నినేగై ఆగే తుల్ నింకని టుగా నింకు నికు తు తోసక్ పోన స్టాటు 74 ఆష్ నంబర్ 2 గొరొయ్నే స్టాటు 74 ఆష్ నంబర్ 2 వాపి వేవే స్టాటు 74 ఆష్ నంబర్ 2 yes masai nenda masai nasonga agoing ni leaga ko badage chokoma go excellence agoi ta kitongan ke ger duga nata ko to mi jutu bas chito na to mi nge ninguni konya na to ge jengin kot ko to mi te so go ni konya na to ge jengin inye na to mi nyoru ge konya na to ge jengin inye na to mi nyoru bonus konya na to ge jengin ame je ingen duga ni number 2 nguni status 74 ash number 2 lewe number 2 jia ge to *274# #2 ingin ya jaga ti *274# #2 amu mara miji tenaga ya tere dongguni aku kasih stay no atau boleh jengke mah boleh boleh gile ni ya nih kisire magilin kisire star insi nengung sini *274# tadi ya kaya jil guna atau kicungan nilai jio oke ionji kogonin barang itu naga kogonin kongete number one aku ini number sisi pas sama je lewen number 2 lewen number 2 gitongan kono to na o tu yak tong kilo nengungi e bye bye itu haya ngoroinye ngoroinye takai jutu is ara ga maun pole pole ora go to minyo mano anggo to minyo mano status 74 as number 2 ga sare ni to mi jutu ora ga maun ko pole pole aya jutu kunis aya kala jita ke kha ge ni mai le jutu aya ga ma jutu karibu sogo ni status 74 ash ka tere ni ngoroinye yes status 74 ash ka tere ni ka go ni parenda nai ne ke ingian na ge ni orin jita ra ga go ingian me ke re so jita ne gure in alegese Alexis kago ingen Alexis nyoga gikoji 1000 kongoi amu genyo me anyo songe bwa genyoru ngeba genyoru wenye na ma inyo ne kubata ngabak ehe orunji tane gure seli seli gine kago ingen kai gaji seling 500 arai legi mondo mano seli magi mondo ye ga inyoru ko jota ko kai kai ko sirbuch ago ini imuji weke kora age goni lakke mi bara ko sircho to kyo kanyo yani chi nei be ga kwa uting sabet ko notan nyorchin gei so inye ne mi be ga kwa uting etu gi tengyat ko yege u age in silung sasam jagu is ta 274 ash number 2 ka jeri ning jeru tik tukul jaga muji